ఒంజే పెట్టు హాకిని అన్న అయ్యే పండిలకునే కుదిరే నెల ఉడుదాండు అబ్బాబా ముందు శనిదేవర్న మాయనే తోజుండు ఈ కుదిరద మిత్రేనోర కుల్లునగ గాలిడే పోయలే కైకాండు ఎనను యానే మదత్తు ముడియే ఏత్ పొరుతాండు గొత్తిజి కుదిరత బెరిట కొల్లు నచ్చిన యాను ఎన్న ఊరు దాంటది ఎతేతో ఊరు కడతది ఒడెగో బతు ఎత్తియ మిత్తు తూనగా అక్కాస తోజుండు తీర్థ తూనగ మల్ల మల తోజుండు కుదురే ఎన్న నియంత్రణ గుతికొందిజ్జి మంచి నల్ప ననండలా కూడా పిజిరిది పోడు ఐకపోడాదు కుదిరద మూకు దెబ్బలు పడుతుంది పిరవైతే ఇచ్చినందు దిడుక్కన తిరుతుపాడు మిత్తు తూపదే కుదిరే జోని కక్కే రాదు పోరు అబ్బాబా ఇతే ఇంక అర్థ ఉండు ఈ కుదిరే సామాన్య వాయిన వత్తు ఆ శనిదేవరు ఏరుణంచిన వాహన ఆ కక్కెనే కుదుర రూపడు బయదుడు అప్పుడు కుదిరను మారడు మారోనందు భక్తి రంజిన కారవాలే ఏరు ఆయ భజీవరి పేరదాయత్తు స్వయం శనిదేవరే ఆ వరు తాళదిడక బయదిరు పన్మడం సత్య అప్పగడ శరీన శనిదేవరిన ఆట అర్న గొబ్బు సురువాదు పోడు ఎన్న బతుకుడు శనిపీడే పంపినవు విపరీతమైన పరిణామను కొరుందుండు పనుపడ సత్యుని కర్గండ కత్తలేద పొరుతూ ఒవ్వోంచి కాడ నాడు బదులుయాన బూరుదే ఇంచిన ఆండు పోండు గొత్తిజ్జి ఆడిగే కన్ను కత్తలే బతుది ఏతి పొరుతూ నిద్ర బతునది గొత్తిజ్జి లక్కు తూనగా ఎన్న మేటు కాలి ఓర్కుంటూ మాత్రం ఉండు కొంచెం కాంగుకుంటూ బుడుండా పద్దు బంగారు కిరీట కడసలే ఓలన కైటిజ్జి అప్పుడు ఏరో కళువెలు బతుదు అవిన పూర కండుది కొండ ఏరు పనపడవు సత్యనే ఇత ఎనను తూండ ఎంకే గుర్తుంది కాదు అంచి నల్ప ఎనని ఎన్న ఊరు దగ్గర గుర్త భత్యాల సాధ్యం ఉండా పర్తుడుదండ యాని ఎన్న ఊరుకు పోవడత్త వామేటి ఉజ్జనాపుర ఉండు పనిపినవే ఇంక అర్థా ఉందిజ్జి సాది తోజుంది దుమ్ము పోపిన్నా పిలవు పోపున్నా పండుగ గుంతా ఉందిజ్జి అండ ఈ కాడుడే ఏతి దిన ఇప్పిర సాధ్యం ఉండు ములపనే బరేలదు సైపునెగు ఓలాండ్ల వంచి ఊరు తిక్కున్నాను పండుదు దుమ్ము పోడు దయపండ యాను శూర విక్రమే.

స్వామి వెంకటరమణ దేవరే, ఇంట్ల కులదేవేరు ఆరు దాయకు కులదేవేరు వెంకటరమణ దేవరు పండ నారాయణ దేవేరు నారాయణ దేవరు పుట్టే తీరు ఒక్క కండక కుసి అండ బుడేదే కుసి వెంకటరమణ దేవరు పుదర పండుండ లక్ష్మి అమ్మ ఆడనా తెగి నలుతుంది నలుతుంది భాగ్యాద లక్ష్మి బారమ్మ బర్పరి ఇది యాన పండే ఎన్న హిరి అట్లు పండదు కొరన మంత్రం వెంకటరమణ దేవరు పుడి వచ్చి ఆరనే నమ్ముల మగ పండు ఏరందు గుర్తండ గుత్త ఆ కల్లుడు పొదుకేండి ఏరుంది అవు పండుకుండు అందప్ప శ్రీమాన్ నందయ్య శ్రేష్ఠుడు పండు ప్రచార దుమ్ము ఇజ్జండి ఎన్న అజ్జన కాలుడు ఇంచ ఇజ్జండి అయితే అవులు మూడు తిక్కునేది పత్తుంది బేరం అంతుంది అవు బేర ఎంక్లినవి వర్ణకు సేరుద్దాం అందప్ప ఎంక్లిన వర్ణ మంజలు వర్ణం వర్ణ పండ బండ మంజలు వండదా అవు బుణ్యపాడినందే అర్థ బుణ్యపాడినే వండదు ఆయత కొంచె చూరు చూరు ఇటు సుళ్ళు పండుళ్ళి అందులే అర్థ సుళ్ళుళ్ళలో కొంచెం క్రమం ఉండు లెక్కోడు ఎచ్చ సుళ్ళు పండియర వల్లి ఏతుబోడ నడరియకు ఉపద్రాయర వల్లి ఉపద్రాపి లెక్క సుళ్ళు పండియర వల్లి అవు ఎంకలైనా కసుపు ఎంకలైనా కులధర్మం అంచ బేరం అవుతుంది బతనక్కలు ఎంకల అందప్ప అజ్జరే కాళ్ళు ఇత్తున ఆవంజి బేర అవు తూరు ఊరు ఊరు ఊరు తిరుగుంది ఇత్తున బేర ఎన్న పప్పన కాలకు బందాక ఇందు పూర ఆవందు పండదు ఎల్లి అంగడి వాడిన ఇందు తామలింద పూర ఇందువే అంగడి ఇత్తున ఇంట్లోకి దుమ్ము ఈ తిజ్జండి ఎల్లిగా ఇత్తున కొంచెం భాజన పాత్ర పగడిన అయిన బేరం అంతుంది ఇత్తున్నా యాను తూయే తూయే తూయే దాల ప్రయోజన ఇజ్జి ఐటు పూర ఆపుండ నాకు ఉణై వరపునావు ఓడిత్నాతు బరుడు ఇంచని ఏతు సమయం పోలి అదగా ఇంక నెనప ఇంకా బండ మంచలు బండ పత్తు పండుదు బంగారద బేర సురుమల్తా బంగారద బేర సురుమల్తేన చూరు చూరు చూరు చూరు చూరు చూరు చూరు అరుసేరుందు బతింటు అరుసేరుందు బందాక ఇల్లు మళ్ళా అండు ఇల్లు మళ్ళా అనగా ఇల్లు సేరుసంది మళ్ళా మూజి మాడిగదా ఉంచి మహలే కట్టాయి రంగు మహల్ ఉందా ఇక పుదరు కొడుతుంది అందప్ప మదిమే అండి మదిమే అండు ఉంది పండ కొంచెం బేజారుత సంగతిలో అందు హెచ్చ సమయం బుడేది బాల దుజ్జాడు ఎన్న అదృష్ట దేవతే అందప్ప ఉళాయి దంకుది బన్నాగానే అదృష్టం వచ్చందుకొండ వస్తాడు అరి దంక్యలో తింగళదు ఉళాయి అప్పే పోయాడు మిత్తు మిత్తు పోయినాక బేజారత్ ఒరిండా ఇజ్జ అరి ఒరిండా ఇజ్జ అంచపుర భాగ్యాద లక్ష్మీ ఆదు బతున్న ఎన్న గుడది కొంచెం దిన దాయిత కొంచెం విశేష రోగ ఊరు గిడి వస్తున్న దమ్ము కట్టునా పండు దమ్ము దెప్పేరనే రెజ్ అయితే సైతు సైండల బేజారిజ్జండి అప్ప కొంచెం పురు బాలేను పొన్ను బాలేను ఎన్న మట్టలకు జక్కంత పాడదు పోయాడు పొన్ను బాలే ఆలోలికేందు కుదర తీతే దినొడుతు దినోడు పొర్ల గంటల పొన్నాదు గుళేందుళ్ళు ఆడే గాత్ర ఆయన జీవ పత్తుంది ఉళ్ళే ఏరిన కైకాండలో పాడదు బుక్క నాకు జీవ బుడ్డోళ్ళో అంచ ఆలోచన వస్తుంది పునయ్యాను ఏరు బర్పేరు ఏరు తిక్కువేరు మోడే నుంచి తాంట ఉడత్తా తాగావుడత్తా ఏరేరగు కొరియ రాకుండా మనసు మల్తుండే ఈరగే కొరతోళిత్తుల ఈరు రాత్రి ఇల్లాడు పూజ కొంచెం సరి అయిన నరమాని తిక్కుడు ఆలోచన మల్తుంది మల్తుంది మల్తుంది మల్తుంది సాదిడి బద్దు అంగడి బాగిల్ తాడే ముట్టి ఇందు అంగడి తూయరా
ದಾನೆ ಬೀಗನು ಸೂಪುನೇ ನಾಯಿರು ಅವು ನೂದುಂಡು ನೂದೆಟ್ಟು ಒಂಜಿ ಮಾತ್ರ ಸರಿಯಾಯಿ ನಾವು ಎಂಕು ಮಾತ್ರ ಗೊತ್ತು ಅಂದು ನೂದು ದಯಗೆ ಕಳುವೆರು ಬಂಗಾರದ ಅಂಗಡಿಗೆ ಬರ್ಪುನ ಅಥವಾ ಕಳುವೆರು ವಾಂಗ್ ಅಡುಗೆಲ್ಲ ಬರ್ಪುಜಿ ಕಳುವೆ ಬತ್ತು ನಾಯ ಒವ್ವಪ್ಪ ಬೀಗ ಒವ್ವಪ್ಪ ಬೀಗ ಅಂದು ಒಂಜಂಜೆ ದರ್ತಂದು ದರ್ತಂದು ಫೋನಾಗ ಪುಳ್ಳಿ ಹಾಪು ಸಂಕ ತರ ವೆಚ್ಚ ಇಜ್ಜಿ ಅಂಗಡಿ ಕಾಪುನ ಸರಿ ಆಯ್ನ ಒಂಜೆ ಉಪ್ಪು ನಾವು ಆಯ್ನ ಕೈಕು ದಿಕ್ಕೊಡೆ ಎಂಕು ಮಾತ್ರ ಗೊತ್ತ ಊನುಂಡು ಬಂಡ ಆಯ್ನ ದೆತ್ತು ಲೆಕ್ಕ ಅಂಟು ಇಂದುವೇ ನಮ್ಮ ಅಂಗಡಿ ಅಂಗಡಿ ಬಾಕಿಲ್ ದೆಪ್ಪು ನಗನೇ ಕಟ್ಟೆದ ಎದುರುಡುವರಿ ಕುಳ್ಳೊಂದುಳ್ಳೆ ವಾ ಒಂಜಿ ದರಿದ್ರದ ಏನ್ ಪುಣ್ಯ ಕಾಂಡೆಲ್ಲ ಹಾಕಿದ್ರು ಪೆತ್ತನ ಓಣೆ ಆಂಡಲ್ಲ ತೂಳಿಯೇ ಅವು ಜತ್ತಿನಲ್ಲ ಆತದು ಎಂಬೆ ಓರ್ರು ಕುಂಟುದಾಯೆ ಅಲ್ಪನೆ ಜತ್ತೊಂದುಳ್ಳೆ ಇನಿ ಎಂಚ ಬೇರಾಗೊಂಡ ದಾಯ್ತ ಕರ್ಮ ದೇವರೇ ಒಂಜಿ ಊದುಬತ್ತಿ ಪೊತ್ತಾಯ ಲೆಕ್ಕ ಅಂಡು ಪೊತ್ತಾದ ತೆಕ್ಕಾಯಿ ಲೆಕ್ಕದ ಅಂಡು ಅವು ಬುದ್ಧಿವಂತಿಗೆ ನಂತ ಏಪಲ ಒರಿಪ್ಪನ ಸಾಧಿತು ಓಡು ದುಂಬು ನಂದು ಇತ್ತು ನಯ ನಂದಯ ಶ್ರೇಷ್ಠಿ ಆದಿತ್ತ ಶ್ರೀಮಾನ್ ನಂದಯ ಶ್ರೇಷ್ಠಿ ಆಯ್ ನೆಂಚ ಒರಿಪ್ಪಾದ ಒರಿಪ್ಪಾದ ಗಂಟು ಕಟ್ಟದು ಕಟ್ಟದು ಕಟ್ಟದು ಕಾಸು ಮಲ್ತದು ಮಲ್ತದು ಇಪ್ಪು ದರ ಬತ್ತದ ನಂದಪ್ಪ ಕೆಲವು ದಕ್ಕಳಿಗೆ ಗೊತ್ತಿಜ್ಜಿ ಒಂಜಿ ನಾಯಿ ತಾಂಕನಗಳ ತೋಳಿ ಬುದ್ಧಿವಂತಿಗೆ ಬೋಡು ನಾಯಿಗೆ ಹೆಚ್ಚ ತಿನಿಯರ ಪಾಡಿಯರನೇ ಒಲ್ಲಿ ಅವು ಏ ಫಲ ಬಡವುಡೆ ಉಪ್ಪು ಬಡವಳಿತನದಾದ ಪ್ರಯೋಜನ ಎರಾಂಡ ಉಳಾಯಿ ಬತ್ತಂಡ ಯಾವ ಸೀದ ಹೋದು ಮೇಲುಗೆಲ್ಲ ಆಗಿದೆ ಅಜ್ಞಾನನೇ ಹೋಗ್ಬೋದು ಪ್ರಯೋಜನದಾದ ಏರ್ಲ ಬರ್ಪುಜೇರು ಮಲೆ ತಕ್ಕಳೆಲ್ಲ ಬರ್ಪುಜೇರು ಗಣೇಶೋತ್ಸವ ತಕ್ಕಳೆಲ್ಲ ಬರ್ಪುಜೇರು ಕಾಸು ಒರಿಂಡ ಇಜ್ಜ ಅಂಚ ಕ್ರಮ ಬುದ್ಧಿವಂತಿಗೆ ಅಂಚ ಬುದ್ಧಿವಂತಿಗಡೇ ಮಲ್ತದ್ನ ಕಾಸು ಅಂಚ ಊದು ಬತ್ತಿಲ್ಲ ಅಂಚಿನ ಹೆಚ್ಚ ಪೊತ್ತ ಎರನೇ ಬಲ್ಲಿ ದೇವರಿಗೆ ಏತು ಬೋಡು ದೇವರು ಹೊಂಡೆರ ಈತೆ ಪೊತ್ತ ಅವಳು ಹೊಂಡದು ಒಂಜಿ ಇಡೀ ಬರ್ಚಿ ಒಂಜರು ತೋಜ್ಪಾಬುನ ಧೂಪಂ ಸಮರ್ಪಯಾಮಿಯನ್ನು ಬಳಪುನ ನೀರು ಚೊಂಕ ಮುರ್ಕಾಬುನ ದೆತ್ತದು ಎಲ್ಲೆಗೆ ದೆತ್ತದು ಅಂಚ ಬುದ್ಧಿವಂತಿಗಡು ದೇವರಿಗೆ ದೀಪ ಪೊತ್ತಾಯ್ ಕಾಂಡು ಓಯ್ ಕೋಡೆ ಅತ್ತು ಕೋಡೆ ಲಕ್ಕ ಇನಿ ಅತ್ತು ಏತು ಜನ ಅಕ್ಕಮ್ಮ ಚೆನ್ನಮ್ಮ ಮಾಲಮ್ಮ ಪೂರ ಸಾಲ್ ಸಾಲ್ ಸಾಲ್ ಸಾಲ್ ಸಾಲ್ ಬರೋಂದುಳ್ಳಿ ಬರ್ಕೊಂಡ ನನ್ನ ಜಾತ್ರೆ ಉಂಡ ನಾನು ಊರುಡು ಬಚ್ಚದೇ ಉಂಡು ಹೆಂಕ್ ಬಚ್ಚದೇ ಉಂಡು ಕೊರೆದು ಕೊರೆದು ಕೊರೆದು ಕೊರೆದು ಕೊರೆದು ಕೊರೆದು ಮೂಗುತಿಯ ಸೊಂಟದನ ಕೆಬಿತ್ತನ ತರೆತ್ತನ ಕೊರೆದು ಕೊರೆದು ಕೊರೆದು ಆ ಬೆಟ್ಟದ ಖಾಲಿ ಅದು ಉಂಡು ಇಂಥ ಬೇರ ಅಯ್ಯೋ ದೇವರೇ ಮಧ್ಯಾಹ್ನ ಅದು ಉಂಡತ್ತ ಮಧ್ಯಾಹ್ನ ನನಗದಾಯ್ತ ಮಾಡ್ಕೊಡು ಒಣಸು ಅಣಕು ಅಂತ ಒಣಸು ಮೂಳು ಒಳ್ಳ ಪೋಪುನತ್ತು ನಮ್ಮ ನಮ್ಮ ಇಲ್ಲಡೇ ಉಣ ಆರೋಗ್ಯ ಗೆಡ್ಡೆ ಬಂಜಿ ಗೆಡ್ಡೆ ಉಳಿತಾಯ ಎಡ್ಡೆ ಓಯ್ ಒಣಸುಗ ಪೋಪೆ ಬಂಡದ ಆಲೋಚನೆ ಮಲ್ತಿಂಡ ಅಂದೆ ಕಟ್ಟದ ಮಿತ್ತು ಕುಳ್ಳುನ ಎಡ್ಡೆ ಲಕ್ಷಣದ ಪುಚ್ಚನ ಏನು ಎಕ್ಕಡ ಗೋಷ್ಠಿ ಮಲ್ತಿದ್ದೆ ಆಯ್ನ ಪಿರಾಣದತ್ತ ನಾದಾಯ್ನ ಪುಂಜಕ್ಳು ಬರೋಂದಿತ್ತು ನಾ ಪುಂಜನಕ್ಳೆ ಆ ಪುಂಜನಕ್ಳ ಪಿರಾಣದ ಕೂಡ ನಾದು ಬರೋಂದಿತ್ತು ನೆತ್ತ ಯಾಕಂದ್ರೆ ಪ್ರಯೋಜನ ಇನ್ನು ಒಂಜಿ ದಿನಕ್ಕೂ ಈತು ಬೇರ ಅಂಡ ನಮ್ಮ ಗಲ್ಲಡಿ ಇಂಬೆನೇ ಕುಳ್ಳ ಲೆಕ್ಕ ಅಂಡ ಬುಕ್ಕ ಬೇರೆ ಆಯ್ತಾವ ಎಂಕ್ಲೈತೈತೆ ಗಂಟು ಬೇನೆ ದಿನಾಲ ಈ ಖಂಡದ ಪುಣಿ ಕಡತದು ಕಡತದು ಇಟ್ಟ ಬರಿಯಾರಲ್ಲ ಕಷ್ಟ ಆಪು ಚೌವನೇ ನಮ್ಮ ಗಲ್ಲೆಡ್ಡು ಕುಳ್ಳುಂಡ ಪ್ರಯೋಜನ ಕನಘಟ್ಟನ ದಾನೆ ಎಂಕ್ ನನ್ನ ಜೌವನ ಉಂಡ ಮದಿಮೆ ಅಂಡ ಸವತಿ ಮಸ್ಸರೆ ಬಲು ಪೂಜ್ಯ ಆನೋನಿಕೆ ಪಂಡ ಎನ್ನ ಜೀವ ಒಂಜಿ ಮಲ್ಪೋಳಿ ಜೌವನನ ಪರಿಚಯ ಮಲ್ತದೆ ನಂಕ್ ಆ ಒಂದಿತ್ತುಂಡ ತೂನಗನೆ ಗತಿ ಗೊತ್ತು ಇಜ್ಜನ್ನದಕ್ಕ ತೋಜುವೆ ಗತಿ ಅವೊಂದು ಜಡ್ಡೆ ಲಾಭ ಉಂಟು ಓಡೇಡೆ ಕೊರಪು ನತ್ತು ಓಡೇಡೆ ಕೊರಂಡ ನಮ್ಮ ಪಿದಾಯಿ ಬೋಪು ನಂಕೆ ಉಳೈ ಮರ್ಪು ಲೆಕ್ಕ ಮಲ್ತಿಂಡ ಪ್ರಯೋಜನ ಬಂಡ ಪ್ರಯೋಜನ ಮೆಲ್ಲ ಕಟ್ಟದಾಡೆ ಹೋದು ಆಯ್ನೊಂದು ವಿಚಾರಣೆ ಮಾಡ್ತೇವೆ ಅವಂದೇ

ఒంజే పెట్టి హాకిని ఆన అయ్యి పండిలకునే కుదిరే నెల ఉడుదాండు. అబ్బాబా, ముందు శనిదేవర్న మాయనే తోజుండు. ఈ కుదిరెద మిత్తేనోర కుల్లునగ గాలిడే పోయిలే కైకాండు. ఎనను యానే మదత్తు బుడియే ఏత్ పొరుతాండు గొత్తిజీ. కుదిరెత బెరిటి కొల్లు నచ్చిన యాను ఎన్న ఊరు దాంటుది, ఎతేతో ఊరు ఎన్న కడతుది, ఒడెగో బతుది ఎత్తియే. మిత్తు తూనగా అక్కాస తోజుండు, తీర్థ తూనగ మల్ల మల్ల తోచుండు. కుదురే ఎన్న నియంత్రణకు తిక్కోందిజ్జి మంచి నల్ప ననండలా కూడా పిజిరిది పోడు. ఐక పొడాదు కుదురదా మూకు దబ్బలన్న బతుంది పిరవైతే ఇచ్చినందు దడుక్కన తిరుతుపాడు. మిత్తు దూపదే కుదిరే జోని కక్కే రాదు బొరు. అబ్బాబా ఇతంకర్థ ఉండు. ఈ కుదిరే సామాన్య వాయిన వత్తు ఆ శనిదేవరు ఏరుణంచిన వాహన ఆ కక్కెనే కుదుర రూపడు బయదుడు. అప్పుడ కుదిరేను మారడు మారోనందు భక్తి నంచిన కారవాలే ఏరు. ఆయ భజీవరి పేరదాయత్తు స్వయం శనిదేవరే ఆ వరు తాళదీడక బయదీరు పన్మడం సత్య. అప్పగట శరిన శనిదేవన్న ఆట అర్న గొబ్బు సురువాదు పోడు. ఎన్న బతుకడు శనిపీడే పంపినవు విపరీతమైన పరిణామను కొరుందుండు పన్మడం సత్యని. కర్గండ కత్తలేద పొరుతు ఒవ్వోంచి కాడ నాడు బతుది అని బూరుదే ఎంచిన ఆండు పోండు గొత్తిజ్జి. ఆడిగే కన్ను కత్తలే బతుది ఏతి పొరుతు నిద్రే బతున్నది గొత్తిజ్జి. లక్కదు తూనగా ఎన్న మేటు కాలి ఓర్కుంటూ మాత్ర ఉండు, కొంచెం కాంగుకుంటూ బుడుండా పద్దొయ్యి బంగారు కిరీట కడసలే ఓలన కైటిజ్జి. అప్పుడు ఏరా కళ్ళు బతుదు అవిన పూర కండది కొండ ఏరు పనపడవు సత్యమే. ఇత ఎనను తూండ ఎంకే గుర్తుంది కాదు అంచి నల్ప ఎనని ఎన్న ఊరు దగ్గర గుర్త పత్తిన సాధ్యం ఉండా పర్తుడుదండ యాని అన్న ఊరుకు పోవడత్త వామేటి ఉజ్జనాపుర ఉండు పనిపినవేం కర్త ఉందిజ్జి. సాధి తోజొందిజ్జి దుమ్ము పోపిన్నా పిరవు పోపున్నా పండుదు గుత్తా ఉందిజ్జి. అండ ఈ కాడుడే ఏతి దిన ఇప్పిన సాధ్యం ఉండు. ముల్పనే బరేలదు సైపునెగు ఓలాండవన్నీ ఊరు తిక్కున్నాను పండుదు దుమ్ము పోడు దయపండ యాను శూర విక్రమే.

0: निकल के नंदुलर रेडियो सारंग गुनाट 7.8 एफएम इंचिपा कुदमुल रंगराव पुरभवना मुल्पा तुलु कोटा रजिस्टर कुडला उन्देता बंगार पर्पदा लेसिड बोलिके जनपद कला संगा मुकुलु तुलु वर्ल्ड फाउंडेशन कुडला मुकुलना प्रायोजकत्वड नडपाईना पार्दन मेला इलेसिद रड्डने एक्के
1: ఈతపూర్త నికులు భారీ పొరలుదా మొక్కలంజి పదకులెనికేనియారు మొక్కలన నలికేను తుయారు మొక్కల ఈ ఒంజి తండద ఇసేస దాద బండ నెట్టు ఉప్పునకులు పుర ఒంజే కూటదకులు ఒంజే కుటుంబదకులు ఐకొంజి ఉదర్మ పండ ఆర అమ్మేరు ఆరర్ణ మగలు ఒంజే ఇల్లదకులు ఈ కూటను పొరల్లుడు పద పనుందు నలుతుదు నమ్మను మనరంజని మలతొందు లేరు అవు అత్తంద మొక్కలన కుడొంజి ఇసేస దాద బండ నమ్మ ఒవే పద్య పద పంపి నకులు పాడు అకులు ఎంచబండ ఒంజి పద నకులు బేతకడ బరపద అతను అకులే బరేదా అవిను పూర తయారు మలుతుంది ఏతో దినర్దించి అభ్యాసం మలుతుంది పని పేరు ఆయన మొక్కులు ఎంచబండ ఇత్తె కొరన పదను అపగపగనే ఒవే పూర తయారిజ్జందే పద పంపినంచిన చాక చక్యతే మొక్కుల ఉండు పంపినే కొంచెం ఉదర్మ దాదబండ ఇత్తే నమ్మ కద్రి నవనితే షెట్రు ఆరు మూలే కుల్లుదు అర్ణనే ఉంది విశేష దాదాబండ ఆరు అప్పగప్పనే కులుదు పద బరపినారు అప్పగప్పగానే కులుదు నాటక బరపినారు అప్పగప్పగానే కులుదు సాహిత్య బరపినారు అంచినారు ఉంజి పదను ఇత్త ద్వే సపేట కుల్లుదు బరదు ఇత్త నమ్మ ఈ పద పంపిన భార్య మల్ల చాక చక్య తెత్తిన ఉంజి జనట కొర్తేరు ఆ పదనారు ఒవే పూర్వ తయారీ ఇత్తే తెత్తుంది ఇత్తేనే ఆ పద పనులు లేరు నెక్కు నమ్మ కన్నారే తూపిన ఉదర్మే నమ్మ ఎదురుడ నడపును ఈ పదనారు ఎంచ పన్పేరు బంద నమ్మ నమ్మ కన్నారే తూక
2: ఓహో.

ఎక్కడైనా పండే లోక జానపద బాల ప్రతిభ ప్రశస్తి దిక్కినంచిన ఇంకల కిన్నె బాలే కుమారి యజ్ఞుష మూలు బీటీటీఎం ఫైనల్ ఇయర్ కల్పన బాలేపముడు మంజేశ్వర గోవిందపై కాలేజ్ కలితందుల్లాలు బక్క ఉందు ఇనితే దుడి పందం దుప్పునొచ్చిన ఎన్న మగే అవు ఎన్న మగలు మీ పుదరు యజ్ఞేశ్వ పండుదు అవేలక్క ఉందు ఎంకల హిరియారు బాబు ఇంక అన్నే అప్పుడు ఆరలంచని జానపద లోకుకు ఇంకలకి మాత బెరి తట్టుది ప్రోత్సాహకరం దుప్పినారు అప్పుడు ఇంకా లొట్టిగానే ఒప్పినారు అరేగ్లా ఉందు బాబు శంతారు బక్క ఇనితి బెదుర చండెడు ఇంకలకి సహకార కొనం దుప్పును ఎన్న అవులంచని మగ్యాపండు ఉదరు సునీల్ కుమార్ అవేలక ఇంకలన పెరమద కళావిదే మేరే బజీ పాడతన మాత్ర మాత జానపద లోకద జానపదత ఉళై పిదై మాత విషయంలో తెరిదినారాపండు హరీష్ ఎం అవేలక ముందు అర్ణ మగే శాస్తార అయ్యి శాలకు వెళ్తుందిలే ఏళ్ళ క్లాసు మణపదడ్క యూపీ స్కూల్ కలుతుందిలే అయలంచనే జనపద ఎడ్డే దుడి పందాయర్ల అవేలక ఈ వాద్యోపకరణ నుడిసాయర తీరు నుంచి బాల ఎడ్డే ఇంకలు కల్పాదుల్లా అప్ప ఇంకలు ఈ జనపద ఈ కార్యక్రమం అల్పర కారణ దాదాను పండ జనపద ఈస నమ్మ తరెట్ మురెట్టే అవు ముందు ముగ్గిరవల్లి నన్నద తరబరికి అవు దాంట ఉడుందు మనపు నచ్చిన మామల్ల దేది ఇంకలు బొలికి జానపద కళా సంఘం మనపిన సంఘన కట్టుదలో ఇంకలు అల్ప దుడి పందాయర అవేలక దుడిని ముచ్చిర వాద్యోపకరణం అల్పిర నంచిన మాతల ఇంకలు కల్పావందలు అప్పగా మాతెరగల ఏరగాండల అంచిన జానపద విషయడు దాదల తెరియరెత్తుందాండ నిక్లు ఇంకలకి ఇంకల తొలు వరల్డ్ ఫౌండేషన్ ద రాజేష్ అనే డాక్టర్ రాజేశ్వర్ వేరడ నిక్లకులు పండరదండ ఐక్యపడనించిన వ్యవస్థ ఇంకలో మలతగురి తయారులో పండు కడేద ఉంచి పాడదనకు అశోక్ ఎం మరియు పాడి ఎదుకొందులే

అక్కడ తీర్కాతు ముఖ్యవాడే నన్ను చూస్తూ ఉండిగే ఏపు పుట్రకన్నా ఎరుపత్తున గుడ్డ పండే బచ్చంగా సాయబర్ నల్ప ఉంటుంది రే ఆరు వరంది.